ఆదిరూపనాథ మూర్తయోను బృహపారు సర్వమాంతరమాన్ దేవాదుదారు సర్వపాలకు సర్వకాలకు సర్వకోపను కాలు జత్ర రాజీయూతరు ప్రసాలు నామఠామన జాజ్యాక రూపరంగన రేఖు ఆదిపురుషదారు మూర్తయోనాదశేఖ దేశవర్ణ పేశాక రూపరేఖన రాఘు జత్రు దిశా విశా విఫలియోన రాఘు నామకాంబీన పేకృతామూన జాయి సర్వమాన్ సర్వత్రమాన సేవమాన్ తాయి